0: కళ్యాణికి గీహండ నేదు
1: నిన్నాదున్న
0: ఈ నిన్నాదున్నీ అక్కడ గోల్డెన్ వాయిస్ అరహా ఇది ఒక దాల తీన సెటప్పులు నీ కోమెండ గంపా పెత్తి నా ఇవ్వలు పెత్తి నీదు
1: ఒకదేదన్నే గీతే గాను
2: అంగితన అంతటి గాయన
0: అప్పుడు నీ ఆట శుభపదం వినిషి మండలి ముఖద కేన్ని సెసిల్ మహాత్మ్య
3: కళ్యాణి మేమై దెన్ ఒయా వాట హొందర గీత గాయనావ హెక్కియా తీనకిని హెబై తిబ్బ లుకుమ అడుపాడు తమ మట దాన్ని విధియట ముల గీతే పురామ కటేరల క్యూ వెనా సింధు పొడ వాల్యూమ్ తవ ఎన్నోన కిల ముకద ఈ కట హంగం కీనకిన్ ఓగి దక్షితావ ఎలియట ఎన్న తేగనిసా తవ పొడ్డక్ వాల్యూమ్ అప్ కల్లా క్యూ వన అతరం అపట తవ మిట తడియమి హి విధిర అహన తిబ్బ సింధు బలము అపి మన సుపతన
1: విశార్ద దిలీప లీనకే లబాదన ప్రతిచార్య కోమ వేదికలు అపి బలము
4: మన ఇతన్ని కళ్యాణి గెదిరిన్న గమన్ సింధు కియనవా మన దాన్న మట హితనవా కియపు విధియం మట హితన కియనవట వడా ఒయా గాయక హరి గాయకా గారి సింధు హయ్యం దాలా ఒయా కియనవా కియలా కరన్ని ఎత్త ముమునవా సింధు కియలా మట హితన్ని నెత్తం ఒక కట్ట ఎర్రలా సింగ్ కరణ ఎత్త ఎక్కమ యాట పరయా నెతు మే డ్యామ్ మెతనవునే వాదం సటిస్సే కట్ట హొందట ఎర్రల కథా కర్ర అపిత్ ఎక్క సింధు గని గీగం మట పొడి ప్రశ్న మంగ సెట్ ఫోన్ అంతిమ హోతే గలవలెహువ మట మెతెంట ఎహెన్నిత్ నెతి తరం ఒతని ఇందగి ఈకని ఎచ్చర హిమీట కొహమద సివుమ్ ఏ ఎచ్చర పిచ్చ రీచ్ కరి గేనేగ మట మార మే పుదుమై సహ ఒయా ఏక కిసిమ మే ఆతతేకిన్ తరో రీచ్ కరాయిక ఏ కానీ దాని సమా గొడక్కాయ మే సింధు అపి సుజాత అత్తనాయక మహాత్మీయ లతా వల్పుల మహాత్మీయ సింధు గీనకొట మారిద్ర సురే స్ట్రగల్ కరణం విశేషం ఫీమేల్స్లా ఒయా ఏక కిసిమ ప్రశ్నయాక్ నేతు హెన్న నోమల్లికి పిచ్చిగా రీచ్ కరా హెబ ఎక్కువ ప్రశ్నే ఒయా కట ఎరియే నెహ ఎక్క ఒయాట భయాయి మీట కలింగ్ ఆ హెమ ఎరలా కీలనే పంపొడి యోజనా కరణం హెమ తరంగి ఇదిరిట యనవాద నెద్ద కీన ఏక అపి ఏక వెనమ కేరళ నముత్ ఒయా మీట పస్సే ఇస్రహట కరగన యద్ది అరే దాని తిన దేయక్ తిన కెరక సెటప్స్ తినని అవిట కెరక సెటప్ యాక్ గన్న మైక్ యాక్ గన్న దేవనాథ్ తిన సింగర్ అని కట ఎరలా హొందర సింగర్ ఆడి పసి వాడు తేరి ఆమె మే మే మిహిమ ఎకక్ ని మే మట మే తీయని కే నెత్త మెతెంట అపు హింద చక్కితే నిసా కట ఎరి నెత్త దన్నిత్ నే గెదర హొందర కీన విన్నత్ తది సమారిట మంగి తిన కట ఎరలా సింగర్ ఆనం మారమ సాధారణ కరన్న తిబ్బై గల
0: మే నేను ఉత్తరే కుతెన్న
2: ఎత్ర మే ఒక అవస్థాగ్ర సభాగిన్ని ప్రథమ వతావుట అరమడి పొడి భయాక్ తివునా మే అర మాగే ఎన్ని కొహమద కేలా కట్టహండ వంటిక కయ్యంకి వచ్చిట అవుట్ యాష వగే ఇతునా ఏకై
0: అక్కల గోల్డెన్ వాయిస్ సమగిన్ అంక 35614 ని నిగతూనే
1: జెఎం కళ్యాణి
5: లక్కండ గోల్డెన్ వాయిస్
6: ජයග්‍රහණයේ සිහින සැබෑ කරන නව්‍ය රේඩියෝ රියලිටිය ලක්හඬ ගෝල්ඩන් වොයිස් සමගින් විරාමයෙන් පසු යළි හමුවෙමු.